మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభవనం సంవత్సరం దక్షిణాయనం ఆషాఢమాసం శుక్లపక్షం చవితి జూలై నెల 18వ తేదీ ఈరోజు శనివారం. నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను మరియు చలనచిత్ర గీతాలను విందాము.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినిరవేమ. భావం, మనస్సు నిర్మలంగా లేనట్లయితే ఆచారములు పాటించడం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివపూజ వ్యర్థములే అవుతాయి, ఏమీ ప్రయోజనం ఉండదు. శ్రోతలు, మీరు ఇంతవరకు వేమన శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ ద్వీప నౌకల సేవా వివరాలను వినండి.

ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమోర్త రేపు ఉదయం 6 గంటల 15 నిమిషములకు బయలుదేరి సహిద్ ద్వీపుకు వెళుతుంది. మరల అక్కడ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బొంబూక రేపు ఉదయం 6 గంటల 15 నిమిషములకు బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళుతుంది. మరల అక్కడ నుండి ఉదయం 8 గంటల 45 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీపుకు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళుతుంది. మరల అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్

0: ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహీద్ ద్వీపుకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహీద్ ద్వీపుకు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హట్బే రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళుతుంది. మరల అక్కడి నుండి తరువాతి రోజు ఉదయం 5:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర దీప నౌకల సేవ వివరాలను విన్నారు.
1: Thank you.

నెల్సన్ రోహిల్లాహ్లా మండేలా జన్మదినోత్సవం నేడు. ఈయన జూలై 18, 1918 దక్షిణాఫ్రికాలోని వెజోలో తెంబు రాజ కుటుంబంలో జన్మించారు. ఈయన ఒక దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేక కార్యకర్త, రాజనీతిజ్ఞుడు మరియు విప్లవకారుడు. నెల్సన్ మండేలా 1994 నుండి 1999 వరకు దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దేశానికి మొదటి నల్ల జాతి అధినేత మరియు పూర్తి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ఎన్నికలలో ఎన్నికైన మొదటి వ్యక్తి. ఆయన పరిపాలన జాతి సయోధ్య, జాతీయ శాంతి ఒప్పందం మరియు చివరికి బహుళ జాతి ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా వర్ణ వివక్ష వారసత్వాన్ని నిర్మూలించడంపై దృష్టి సారించింది. భావజాలపరంగా ఆఫ్రికన్ జాతీయవాది మరియు సోషలిస్ట్ అయిన ఆయన 1991 నుండి 1997 వరకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన జోహన్స్బర్గ్లో న్యాయవాదిగా పనిచేయడానికి ముందు పోర్ట్ హేర్ విశ్వవిద్యాలయం మరియు విట్ వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అక్కడ ఆయన వలన వలస వ్యతిరేక మరియు ఆఫ్రికన్ జాతీయవాద రాజకీయాలలో పాల పంచుకున్నారు. 1943 ANCలో చేరి 1944లో దాని యూత్ లీగ్ను సహస్థాపించారు. 1952 ధిక్కార ఉద్యమం మరియు 1955 ప్రజాసభలో తన భాగస్వామ్యంతో ప్రాముఖ్యత పొందిన ఆయన దేశద్రోహ కార్యకలాపాల ఆరోపణలపై పదే పదే అరెస్టు చేయబడ్డారు. మరియు 1956 దేశద్రోహ విచారణలో ఆయనపై విచారణ విఫలమైంది. మార్క్సిజం ప్రభావంతో ఆయన రహస్యంగా నిషేధిత దక్షిణాఫ్రికా కమ్యూనిస్ట్ పార్టీ SACPలో చేరారు. మొదట్లో అహింసాత్మక నిరసనకు కట్టుబడి ఉన్నప్పటికీ అతను SACP సహకారంతో 1961లో వర్ణ వివక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధ్వంసక ప్రచారాన్ని నడిపిన ఉమ్కోంటో వెసిజ్వే అనే తీవ్రవాద సంస్థను సహస్థాపించాడు. రినోనియా విచారణ అనంతరం రాష్ట్రాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. మండేలా 27 సంవత్సరాలు జైలులో గడిపారు. పెరుగుతున్న దేశీయ అంతర్జాతీయ ఒత్తిడి మరియు జాతీయ అంతర్యుద్ధ భయాల మధ్య అధ్యక్షుడు SWD క్లర్క్ 1990లో ఆయనను విడుదల చేశారు. వర్ణ వివక్షను అంతం చేయడానికి మండేలా మరియు డీక్లర్క్ చర్చల ప్రయత్నాలకి నాయకత్వం వహించారు. దీని ఫలితంగా 1994లో బహుళ జాతి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందులో నెల్సన్ మండేలా అధ్యక్షుడయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించిన విస్తృత సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ గత మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరపడానికి మండేలా సత్య మరియు సయోధ్య కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆర్థికంగా తన సొంత సామ్యవాద విశ్వాసాలు ఉన్నప్పటికీ ఆయన పరిపాలన తన పూర్వపు ప్రభుత్వం యొక్క ఉదారవాద చట్టాన్ని కొనసాగించింది. అలాగే భూ సంస్కరణలను ప్రోత్సహించడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు

0: ఆరోగ్య సంరక్షణ సేవలను వివరించడానికి విస్తరించడానికి చర్యలను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా మండేలా పాన్ ఆమ్ ఫ్లైట్ 103 బాంబు దాడిలో మధ్యవర్తిగా వ్యవహరించారు. 1998 1999లో అలీన ఉద్యమానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన రెండవ అధ్యక్ష పదవిని తిరస్కరించారు మరియు ఆయన తరువాత థామ్ మోబ్కి అధ్యక్షుడయ్యారు. మండేలా తన స్వచ్ఛంద సంస్థ అయిన నెల్సన్ మండేలా ఫౌండేషన్ ద్వారా పేదరికం మరియు ఎయిడ్స్పై పోరాటం దృష్టి సారించారు. ఆయన తన క్రియాశీలతకు అంతర్జాతీయ ప్రశంసలు పొందారు. నైతిక నాయకత్వం, శాంతి, ప్రజాస్వామ్యం మరియు సామాజిక న్యాయానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన నోబెల్ శాంతి బహుమతితో సహా 250కి పైగా పురస్కారాలు అందుకున్నారు. దక్షిణాఫ్రికాలో ఆయనను తరచుగా తెంబు వంశనామమైన మడిబా అని పిలుస్తారు మరియు ప్రజాస్వామిక వ్యవస్థ జాతిపితగా అభివర్ణిస్తారు. 20వ శతాబ్దపు గొప్ప మరియు అత్యంత ఆరాధనీయమైన వ్యక్తుల్లో ఒకరుగా నెల్సన్ మండేలా విస్తృతంగా పరిగణించబడ్డారు. శ్రోతలు, మీరు ఇంతవరకు నెల్సన్ మండేలా యొక్క జీవిత చరిత్రను విన్నారు.
1: मैं हूं एचआईवी वायरस, नाम तो सुना ही होगा। मैं कोई ऐरा गैरा नहीं हूं, आखिर मेरी भी कोई अहमियत है। लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूं। अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं। कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर एचआईवी संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने, काम करने से, बात करने से फैल जाता हूं। अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता। तो मैं हूं एचआईवी वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया।
0: ప్రియమైన శ్రోతలకు సూచన, నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాత సంస్థలు యొక్క హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఉన్నత నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడం కోసం ప్రసార భారతి కార్యక్రమ ప్రతిపాదనను ఆహ్వాన ప్రకటన. క్రింది ఆకాశవాణి శ్రీ విజయపురం కొరకు కార్యక్రమ ప్రతిపాదనలు ఆహ్వానిస్తుంది. 3 పద్ధతుల క్రింద ప్రతిపాదనలు ఆహ్వానించబడ్డాయి. రెవెన్యూ షేరింగ్ మోడ్, ప్రాముఖ్యత ప్రోగ్రామ్ మోడ్ మరియు ఉచిత మోడ్. కార్యక్రమ పార్పోర్ట్లకు రేడియో నాటకాలు, డాక్యుమెంటరీ కథలు మరియు ఆడియో మరియు వినూత్న ఆడియో ఫార్మెట్లు, ఫాస్ట్ కార్డ్ క్విజ్ పోటీ మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చును. అవసరాన్ని బట్టి కార్యక్రమాలను 14 నిమిషాలు లేదా 28 నిమిషాల నిడివితో హిందీ భాష రూపొందించవచ్చును. ఆసక్తిగల అభ్యర్థులు తమ ప్రతిపాదనలు సమర్పించే ముందు తాజా సవరణలతో పాటు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాలని సూచించడం అయినది. ఎన్ఐపిపి కింద పొందిన కార్యక్రమాలను ప్రసార భారతి లేదా ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్ ప్రసారం చేయవచ్చును. ఈ పాలసీ అర్హత కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద షరతులు, ఆదాయ భాగస్వామ్యం, ఎయిర్ ప్రసార కోడ్ మరియు వాణిజ్య ప్రసార ఉన్నతల కోడ్కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హులైన దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనను నిర్దేశిత ఫార్మెట్లో అవసరమైన ఐడి, అన్ని సహక్రమ పత్రాలతో పాటు ఇమెయిల్ హెచ్ఓఓ ఎయిర్ పోర్ట్ బ్లేయర్ @ ప్రసార భారతి .gov.inలో సమర్పించవచ్చును. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థకు మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటన ఆకాశవాణి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేయడం జరిగినది.

0: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా వెంకీ చిత్రం నుంచి అనగనగా కథల అనే పాటకు కార్తీక్ సుమంగళి గారు గాత్రం అందించారు. సంగీతం దేవశ్రీ ప్రసాద్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఇసుకన పెన్నిధి మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.